0: హెటరోలు చెలువాలి అవి అంత అత్తి ముద్దది రాగిద ముద్దె ఏక విషయ గొప్ప ఎన్నవరి ఆపుద ఆపుద మిత్రల్లి ఆపుద
1: ఆప్త మిత్రి
0: वाला केन दी जान कुड़ा रे जोर ले पास ओ
2: ಯೋಚನೆ ಮಾಡ್ತೇನೆ